0: చిత్తగుగుల తేలేవు గాని కాసింత తగ్గాలి. వేలాది వేల రూపాయలున్న వినయము చూపాలి. కాలేజీ చదువుల తేలేవు గాని కాసింత తగ్గాలి. వేలాది వేల రూపాయలున్న వినయము చూపాలి. మగవాణి తోడు మలదన్న వనిత మహిళన కనరాదు. ఈ కోపమెందుకు తాపమెందుకు తగునా ఇది నీకు. నీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద సాయము బలరా.
1: తమిళనల్లి ಎಂ ಜಿ ರಾಮಚಂದ್ರನ್, ಶಿವಾಜಿ ಗಣೇಶನ್, ಮುತ್ತುರಾಮನ್, ಜೈಶಂಕರ್, ಜಮಿನಿ ಗಣೇಶನ್, ತಾಯಿ ನಾಗೇಶ್, ಚೋ ರಾಮಸ್ವಾಮಿ ಮುಂತಾದ ನಟರಿಗೆ ಪಿ ವಿ ಶ್ರೀನಿವಾಸ್ ಹಲವಾರು ಹಾಡುಗಳನ್ನು ಹಾಡಿದ್ರು. ಈಗ ನಾವು ನೆಂಜಿಲ್ವರು ಆಲಯಂ ತಮಿಳು ಸಿನಿಮಾದಲ್ಲಿ ಮುತ್ತುರಾಮನ್ ಅವರಿಗೆ ಹಾಡಿದ್ದ ಈ ಗೀತೆಯನ್ನ ಕೇಳೋಣ.